0: కొనవాలు పెద్దకమై తాతికమై కుంకని కొనవాలు
1: పిలి పిలి నవసుమంద పిలిపి కనవా వన బంబర మనసేల పియమాయనవా
0: పిలి పిలి నవసుమంద పిలిపి కనవా వన బంబర మనసేల పియమాయనవా
1: శిథిలసి గంగా కలబసి ఏన సింగి రజనవసి.